0: గారె గారె
1: యా గరబడది
0: గారె గారె
1: యా సూరబదలది
0: గారె గారె
1: యా అమ్మక బట్టారె
0: గారె
1: యా సూరకి దరది యా సూర్ యా ఇన్నా